0: ఇష్టవంతం ఏంటి?
1: ఊరికే రాంజు సామాన్యం కొనేవా నాన్న అనుకుంటే నిందెల్లా ఆగి నీవెల్ల దుఃఖి జన నంగె కలిపాగి
0: ఆయన నిమిషం
1: కలిపంక తాత్యం జోడి
0: మాట్లాడలేదు
1: ఇల్ల నాన్న అడిగి బిడు అత్తలు అత్తి తాత తీసుకొని నమ్మ ఊకింత ఇవ్వే హెచ్చట్టు భాస్కర్ అంతూ కుస్తు బిద్ద ನಾನು ಪಂಚಾಯಿತಿ ಲೈಬ್ರರಿ ಹೋಗಿದ್ದೆ. ನನ್ಗ ಯಾರು ಕರೀಲಿಲ್ಲ, ಏನೂ ಕಳಿಸ್ಲಿಲ್ಲ. ರಂಜು ಇದ್ದು ಪರಾಡೆ ಇದ್ದ ಮನ್ಯಾಗ
0: ಅಲ್ಲ ಅವ್ನಿಲ್ಲ.
1: ನೀನು ಅವನ ಬಾಚಿಗೆ
0: ಆಯ್ತು ನಿಮಿಷರು ನಾ ಬರೋದಷ್ಟೊಳಗ
1: ಅಪ್ಪ ತೀರ್ಕೊಂಡ ಅಂದ್ರ ಮಗಳೇ ಸರಿ ಹೋಗಿದ್ದೀನಿ.
0: ನಿನಗೇನ್ ಕಮ್ಮಿ ಆಗಿದ್ದೀನಿ?
1: ನೀ ಹೋಗಿ ತುಂಬ ತಿನ್ಕೊಂಡು ಇರ್ಬೇಕಾಗಿ ನಂದೀಗ ನಿಂತೇನು ನಿಂದು ನಿಂತ್ಕೊಂಡು ಮುಂಬೈ ಹೊಂದ್ಕೋಬ ಬನ್ನಿ.
0: ನಿನಗೆ ತಪ್ಪದ ಮುಖ್ಯ ದಿವಸ
1: ಯಾರು ಮಾಡಿದ್ರು
0: ನಮ್ಗೆ ಹೇಳಕ್ಕೆ ಸಂಖ್ಯೆ ಅದನ್ನ ಇವೆಲ್ಲ
1: ನೀ